0: అష్టపది
1: సద్గురు సిక్కి కరే ప్రతిపాల సేవక గురు సదా దయాల
0: గురు పరమాత్మల గురు వచన హర నామ ఉచ్చర
1: సద్గురు సిక్కి బంధన కాటే గురు కా సిక్ వికార తే హటే
0: సద్గురు సిక్కో నాం తందే గురు కా సిక్ వరపా గీయే
1: సద్గురు సిక్క హలత పలస వారే నాన్ సద్గురు సిక్కావ్ జీ నాల్ సుమారే
0: సేవక్ రహే

మాతృ పితృమాతృ నిస్మరణి ప్రజంత విషమాత్ పౌర్ణిష్మాత్ పాణిష్మాత్ అగ్ని దేవిడాణి విషమాదర్తిష్మాత్ కాణిష్మాత్ సాధక ప్రాణి విషమాత్ సంజో విషమాత్ విజో విషమాత్ కుమాత్ కో